దేవుని కించకుమా కనికరించమను రోమియోని కరుణిస్తే నేరమా కంట చూడనని కస్సుమంటు కదిలిస్తే న్యాయమా నిన్ను తప్ప ఇంకోని చూడనని ఒట్టు వేసుకుని వెంట పడ్డ నన్ను చూడుమా ఇష్క ఇష్క హై ఇష్క ఇష్క హై

0: తెలుస్తుంది అసలైన అర్థం.
1: ఇష్టం ఉంటే అన్ని తీపిగానే ఉంటావమ్మా, నన్ను కానీ కాకింద కంటి పోదా.

0: చెయ్యి.
1: సంతోషించవలే, డైలాగులు కొట్టుకు.
0: సంతసించితే చింత చేరవేం, చింత తీర్చవేం, సిద్ధమేనే సుకుమారమా. ఇష్క్ ఇష్క్ హై జాన్ జాన్ మన్, జాన్ జాన్ మన్, ఇష్క్ ఇష్క్ హై.

0: వాడు అమ్మడు, దీంతకు మించి మగ పురుషుడు ఇంకెవ్వడు.
1: అబ్బో దిగొచ్చాడు మగధీరుడు, మోహన్ చూడు.
0: ఓకే అంటే నీకే లొంగి ఉంటా సత్యభామ, ఏమిట నా లోపం ఎందుకట ఈ కోపం?
1: అసలు నీకేముందంట ఓకరితనం తప్ప?
0: ఇంకమెందుకే చంకు ఎందుకే తప్పు పొందుకి తొందరెందుకే కొమ్మలి ఇష్క ఇష్క హై దిల్ రుబా మేరే ఇష్క ఇష్క హై.

కనకరించమను రోమియోని కరుణిస్తే నేరం, కంట చూడనని కస్సుమంటు కసిరిస్తే న్యాయమా, నిన్ను తప్ప ఇంకోర్ని చూడనని బొట్టు వేసుకొని వెంట పట్టనను చూడుమా. ఇష్క్ ఇష్క్ హై పాస్ ఆమెది లవ్లీ జాంగిరి, ఇష్క్ ఇష్క్ హై